పూషాతమయందష్టమే బృహస్పతిష్టమయందష్టమే మిత్రష్టమయందష్టమే వరుణస్తమయందష్టమే షట్టాతమయంద్రష్టమే ధాతాతమయందష్టమే విష్ణుష్టమయందష్టమే శునౌతమయందష్టమే మరుతష్టమయందష్టమే విశ్వేతమే దేవాయందష్టమే పృథివీతమయందష్టమే దరిక్షంతమయందష్టమే

సప్తదశతమే నవదశతమేకం జదిష్టమే షజో విగం జదిష్టమే పంచ విగం జదిష్టమే సప్త విగం జదిష్టమే నవ విగం జదిష్టమేకత్రికం దష్టమే త్రయస్త్రికం దష్టమే చతస్రష్టమేష్టౌ చ మే ద్వాదశతమే షోడశతమే విగం జదిష్టమే విగం

అఘోర ఋషి అనుష్టుప్ ఛంద సంకర్షణమూర్తి స్వరూపో జోసావాదిత్య పరమ పురుష సజేషు రుద్రో దేవత నమ శివాజేతి బీజం శివతరాజేతి శక్తి నీలగ్రీవాజేతి కీలకం సాంబ

హృదయాయ నమః దర్శ పూర్ణమాసాత్మనే శిరసే స్వాహా చాతుర్మాస్యాత్మనే శిఖాయై భషట్ నిరూఢుభుజమంధాత్మనే కవచాజుగం జ్యోతిష్టోమాత్మనే నేత్రత్రయాయ భూషట్ సర్వక్రత్వాత్మనే అస్త్రాయ భట్ భూర్భువ

0: చాచున చాయ జనమశూరాయ చావభిందతే జనమో వర్మిణే జమనూజినే జనమో నే జగవజినే
1: జనమశ్రుతాయ జశ్రుతసేనాయ చ
0: నమో దుందుభ్యాయ చ హనన్యాయ జనమో ధృష్టవే చ ప్రమృషాయ జనమో దూతాయ చ ప్రహితాయ